0: గారే గారే
1: ధర పడదు
0: గారే గారే
1: దూర బదల
0: గారే గారే
1: అమ్మక పట్ల
0: గారే గారే
1: సూరకి ధరది ఎన్నాయా అదో.